ఎనిగ ఎచ్చరికగా రారా ఎదుకుల కాంబోజిరాగ ఖండజాపు తాళదలిదే. నౌ లెట్ అస్ లిసన్ టు ఎచ్చరికగా రారా సెట్టు ఎదుకుల కాంబోజిరాగ ఖండజాపు తాళా.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరుణ శ్రీమతి పద్మల గాత్రయుగళం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్, తోడి రాగంలో రాగం తానం పల్లవి, చతురస్ర జాతి త్రిపుట తాళం, పల్లవి సాహిత్యం మధురం సుమధురం అతిమధురం రమాలోల నీ నామమే.
2: యు విల్ నౌ లిసన్ టు ఎ వోకల్ డ్యూయట్ ఆఫ్ రాగం తానం పల్లవి by Srimati Aruna and Srimati Padma. They are accompanied on violin by Shri Dwaram Satyanarayan Rao and on mridangam by Shri P. Jayabhaskar. The Ragam Tanam Pallavi is in Rag Todi set to Chaturasra Jati Triputatal. The lines of Pallavi are Madhuram, Sumadhuram, Atimadhuram, Ramalola, Ni Namame.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి అరుణ, శ్రీమతి పద్మల గాత్రయుగళం, రాగం తానం పల్లవి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యువర్ లిసనింగ్ టు ఎ వోకల్ డ్యూయట్ ఆఫ్ రాగం తానం పల్లవి బై శ్రీమతి అరుణ అండ్ శ్రీమతి పద్మ. దేవేర్ అకంపెనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. యు ఆర్ లిసనింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి వింటారు. వాద్య సహకారం వేణువుపై శ్రీ వి నాగరాజు, వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, శ్రీ బిఎస్ నారాయణన్, వీణపై శ్రీ పప్పు చంద్రశేఖర్, శ్రీ డి శ్రీనివాస్, క్లారినెట్పై శ్రీ కోట అచ్చిబాబు, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు, నిర్వహణ శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ. కార్యక్రమంలో ముందుగా వినండి గిరిరాజసుత, బంగాళారాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: Listen to a Carnatic classical ensemble conducted by Shri Kokkanda Subramanya Sharma. The participating artists are Shri V. Nagaraju on flute, Shri Dwaram Satyanarayan Rao, Shri Kokkanda Subramanya Sharma and Shri B.S. Narayanan on violin, Shri Pappu Chandrasekhar and Shri D. Srinivas on veena, Shri Kota Achibabu on clarinet, Shri Nemani Somayajulu on mridangam. The ensemble begins with the composition of Tyagaraja Swami, Giriraja Sutta, in Rag Bangala, set to Aditala.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ఛాయనాట రాగంలో త్యాగరాజస్వామి కృతి ఇది సమయమురా ఆదితాళం.
1: ది ఆన్సంబుల్ కంక్లూడ్స్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి ఇది సమయమురా ఎన్ రాగ్ ఛాయనాట సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి విన్నారు. వాద్య సహకారం వేణువుపై శ్రీ వి నాగరాజు, వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, శ్రీ కొకొండ సుబ్రహ్మణ్య శర్మ, శ్రీ బిఎస్ నారాయణన్, వీణపై శ్రీ పప్పు చంద్రశేఖర్, శ్రీ డి శ్రీనివాస్, క్లారినెట్ పై శ్రీ కోట అచ్చబాబు, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు, నిర్వహణ శ్రీ కొకొండ సుబ్రహ్మణ్య శర్మ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యువర్ లిస్నింగ్ టు కర్ణాటక క్లాసికల్ ఆన్సాంబుల్ కండక్టెడ్ బై శ్రీ కొకొండ సుబ్రహ్మణ్య శర్మ. ది పార్టిసిపేటింగ్ ఆర్టిస్ట్ వేర్ శ్రీ వి నాగరాజు ఆన్ ఫ్లూట్, శ్రీ ద్వారం సత్యనారాయణరావు, శ్రీ కొకొండ సుబ్రహ్మణ్య శర్మ అండ్ శ్రీ బిఎస్ నారాయణన్ ఆన్ వయలిన్, శ్రీ పప్పు చంద్రశేఖర్ అండ్ శ్రీ డి శ్రీనివాస్ ఆన్ వీణ, శ్రీ కోట అచ్చిబాబు ఆన్ క్లారినెట్, శ్రీ నేమాని సోమయాజులు ఆన్ మృదంగం. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి హైదరాబాద్
1: ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to vocal recital by Srimati Dhulipala Vasavi, supported on violin by Srimati B.V. Durga Bhavani and on mridangam by Sri B. Suresh Babu.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ధూళిపాళ వాసవి గారి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి బివి దుర్గా భవాని, మృదంగం శ్రీ బి సురేష్ బాబు.
1: ఫస్ట్ లిజన్ టు త్యాగరాజ కృతి భక్తి బిచ్చమీయవే ఇన్ రాగ్ శంకరాభరణం సెట్ టు రూపక్తాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా భక్తి బిచ్చమీయవే శంకరాభరణం రాగం రూపకతాళం త్యాగరాజు కీర్తన వింటారు.

0: You're listening to Ragam 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music program, you're listening to vocal recital by Srimati Dhulipala Vasavi.
1: Ragam, Nirantara Bharatiya Sangeetha Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ధూళిపాళ వాసవి గారి గానం వింటున్నారు.
0: కంక్లూడింగ్ హర్ రిసైటల్ శ్రీమతి ధూళిపాళ వాసవి నా ప్రజెంట్స్ యముతస్వామి దీక్షితర్ కృతి శ్రీకృష్ణం భజమానస ఇన్ రగ్ తోడి సెట్టు ఆదితాళ్.
1: ఈనాటి కార్యక్రమంలో చివరిగా శ్రీకృష్ణం భజమానస తోడి రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితులు వారి కీర్తన.

0: Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music Program, you have enjoyed vocal recital by Srimati Dhulipala Vasavi, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Mridangam by Sri B. Suresh Babu. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: Meerintavaraku Karnataka Sangeetha Karyakramamlo Srimati Dhulipala Vasavi gari gaanam vinnaru. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి బివి దుర్గా భవాని, మృదంగం శ్రీ బి సురేష్ బాబు. నిరంతర భారతీయ సంగీత శ్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH. Anytime in music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్సివి జగన్నాథాచార్యులు గాత్ర కచేరి వింటారు. వాతి సహకారం వయలిన్పై శ్రీ నేతి శ్రీరామశర్మ, మృదంగంపై శ్రీ పుల్లేటి కురామారావు. కార్యక్రమంలో ముందుగా వినండి సావేరి రాగవర్ణం, సరసుడ, కొత్తవాసల్ వెంకట్రామయ్య రచన, ఆదితాళం.
4: లిసన్ టు అ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ ఎన్సివి జగన్నాథాచార్యులు. He's accompanied by Shri Neti Sriramacharma on violin and Shri Pulleti Kurthiramarao on mridangam. Shri Jagannathacharyulu begins his vocal recital with a varnam in rag Saveri composed by Kottavasal Venkatramayyar, Sarasuda, set to Aditaal.

0: ఇప్పుడు వినండి మారజననీ మాసరయే నాటక ప్రియరాగం ఆదితాళం ఎన్సిఏ చిక్నమాచార్యులు రచన.
1: యూ విల్ నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఇన్ రాగ్ నాటక ప్రియ మారజననీ మాసరయే సెట్ టు ఆదితాళ్ కంపోజ్ బై ఎన్సిఎచ్ కృష్ణమాచార్య.

0: ఇప్పుడు వినండి మరి వేరే గతి ఎవ్వరమ్మ, ఆనంద భైరవి రాగం, మిశ్రచాపు తాళం, శ్యామశాస్త్రి కృతి.
1: లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి. మరి వేరే గతి ఎవ్వరమ్మ ఇన్ రాగ్ ఆనంద భైరవి సెట్ టు మిశ్ర.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీ కనకదుర్గే కళ్యాణి రాగం ఆదితాళం ఎన్సిహెచ్ కృష్ణమాచార్యుడు రచన.
1: కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్ యూ విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు శ్రీ కనకదుర్గే ఇన్ రాగ్ కళ్యాణి సెవాదితాళం.

0: కార్యక్రమంలో చివరి వినండి ఫరజ్ రాగంలో పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ తిల్లానా ఆదితాళం.
1: శ్రీ జగన్నాథాచార్యులు కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ అ తిల్లానా ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్యర్ ఇన్ రాగ్ ఫరజ్ సెట్ టు ఆదితాళ్.
2: తదిందిన్ తదిరనా తోన్ తదర తకిట జ్యూ తరికిట తక తాకి తకిట తక తగు నరిక తదిందిన్ తదిరనా తోన్ తదర తకిట జ్యూ తరికిట తక తాకి తకిట తక తగు నరికిట తక తదిందిన్ తదిరనా తోన్ తదర తకిట జ్యూ తరికిట తక తాకి తకిట తక తగు నరిక

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎన్సీవీ జగన్నాథాచార్యులు పాత్ర కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీనేతి శ్రీరామశర్మ, మృదంగంపై శ్రీ పుల్లేటి కుర్తి రామారావు.
1: You were listening to a Karnataka classical vocal recital by Shri N.C.V. Jagannathacharyalu. He was accompanied on violin by Shri Neti Sri Rama Sharma and on mridangam by Shri Pulleti Kurthi Rama Rao.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad kendra samarpana.
3: This program was contributed by All India Radio Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.